0: FM 93.5, FM 93.7, Lakana Radio ITN.
1: Pasaru deka ay banate dah atay.
2: Lukaya, mare vede ne uni. Dokki ki wale mare memory lost kila.
3: Memory lost? Call the doctor. Yar sunnadi.
2: మమ్మ కిరికి బుణ్య అయ్యా సీని వెళ్ళి ముక్కు తట్టపై విడుకురని అయ్యా మాట
3: సూపర్ డాక్టర్ ని డాక్టర్ హరియటం కీలు తీయనవాలి
4: హినా వెవి సింధు అన్న FM 93.5 FM 93.7 హందేవి హతర వెద్ది ట్యూన్ కరలా తీయగన్న
5: Evening Drive with Chomit and Charu.

0: ప్రకృతి దహర
1: సమానుగ్రహాయ
2: పోటీ ఎకులహి దాన నిదానలు తరాయ 10 లక్షి ప్రథమ త్యాగ 20 లక్షి విలా రూపాయ లక్షి తుందాహ దాహ సీ హెట విసిరి త్యాగి డబల్ విలా పోటీ ఎకులహి దాన నిదానేట రూపాయ 40 కొదట మేతి
3: లాంకే విశ్వాస దిను మార్క్స్ పెన్ సమూహ వ్యాపారే వితిన్ గేన్ పాపి తహరిన దెన్ నవ నిమావకిన్ ఎన డోమా స్వాంక్రే వీకటి మే యంత్రిక సాటంబర్ హిమికరు కుమల్ల అదుమ అవతన్న 0117769579